0: తో దమ్మో మంగళం చత్తారి లగుత్మా అరియంతా లగుత్మా సిద్ధా లగుత్మా సాహు లగుత్మా కేలి పన్నత్తో దమ్మో లగుత్మా చత్తారి శరణం పోజ్యామి అరియంతే శరణం పోజ్యామి సిద్ధే శరణం పోజ్యామి సాహు శరణం పోజ్యామి కేవలి పన్నత్తో దమ్మో శరణం పోజ్యామి అరియంతో కా శరణ సిద్ధో కా శరణ సాధువు కా శరణ కేవలి ప్రరూపి దయా ధర్మ కా శరణ చార్ శరణ దుఃఖకరణ సుఖకరణ ఓర్ శరణ నికోయ్ జో భవ్య ప్రాణి ఆదరితో క్షయ అవిచల్.
1: ఆర్ సభీ కో స్మరణ రహే ఆజ్ 26 తారీఖ్ 28 తారీఖ్ కో యహీ పర్ రాఖీ కా అనుష్ఠాన్ హోగా. ఫార్మ్ కౌంటర్ పర్ ఉపలబ్ధ హై ఔర్ తరుణ్ మోదీ కా భజన బోలీ జాతీ హై.
2: జయ జీనేంద్ర. झलकता है जिनकी बात बात में बोध, लक्ष्य है मात्र सत्य की शोध. अन बोले भी बोल रहा है ऐसा यशस्वी जीवन. ऐसे पूज्य गुरुदेव पाठ पर विराजमान, जिन शासन की आन बान शान सुद्रमा स्वामी की पाठ को गुजारें, ऐसे गुरुदेव को हम नतमस्तक वंदन करते हैं. सीधा ले चलते हैं, तन में कुंदन मन में कुंदन, कुंदन हो जाए तो पुण्य का उदय प्रवीण ऋषि जी का आशीर्वाद मिल जाएगा.